ఇష్టంగా శ్రీరావు క్లాస్లోకి మత్ పీసుడు అల్లరితే మత్ పీసు మాయబా Ajuda dedica ela música Robin yang lain. Música Robin yang mesa tohik dat mane kita mai halu tohik tohik kita serla tohik ni aja kau tu itu tohik ni la dia kira. Akar senti tohik kerik senti mesak bala belo fahe fahe. Okay, nah seturun ini ada agora 1.8 k agora saya doka matene close. Nah apa sih tu ni sebab aktiviti saya baru datang musik yang dia usi dewas 19 menit lo kangen.